0: అంటే రమణనా విమ్లమషి జమాలే
1: మూర్తి పైసాయి
0: హౌర వరదాషి
1: జరగు నరస్తు
0: వస్గార్ గర్జే లో.